0: Right, here we go. You sing it too, boys and girls. Ba ba ba ba, da da da da, ka ka ka ka ta ta.
1: Ooh, too, too, da da la la.